0: From the breathtaking views of the snow-capped mountains to the shining city upon a hill, throughout Europe and Africa to the islands of the Philippines, welcome to Ignite Radio. Spreading the word over land and sea, providing powerful knowledge that will lead us home forever. This is Ignite Radio.
1: Everybody, happy Lord's Day goes to most of you here on Ignite Radio. Good morning, good afternoon, and good evening to all of you, and welcome, Igniters, to the program here on Ignite Radio. We're set and ready to go, and without further ado, Igniters, we're going to go ahead and send it all the way over to our friend, good brother, Brother Jack Williams, here on Ignite Radio. So let's get pumped, let's get excited, Igniters, and get rocking and rolling. Here, shall we? I'm telling you, I'm excited about this one. So we're gonna go ahead, Igniters, and put this thing on automatic, and so that some of us can go ahead and get a little bit of shut eye. Because trust me, Igniters, some of us are gonna need it. We will be wide-eyed and bushy-tailed, Igniters, for 13 hours of programming here on Ignite Radio, and yeah, we're gonna try to get a little something, Igniters, if you know what I mean. So, without further ado, Igniters, let's get ready and get rocking and rolling here on Ignite Radio. Welcome to, first up, our good friend, Brother Jack Williams, here on Ignite.
2: Good morning, good afternoon, good evening, my dear Igniters, my dear brothers and sisters. This is Jack Williams from Southern Hyderabad Church of Christ, Ignite Radio, India. My dear Igniters, welcome you to all for this Lord's Day sermon, and we really appreciate all your love, and we really appreciate all your encouragement. We really appreciate all your prayers. So in this Lord's Day, we are going to learn more about the words of God. Here, my dear Igniters, my dear brothers and sisters, we are at the situation, or we are at the place where we are fighting with our unknown enemy. You know, so our enemy is powerful, and our enemy is invisible also. So he can do whatever he wants in the different forms. So to damage us, and to damage us spiritually, you know, our enemy is working so hard. So that's why, my dear Igniters, my dear brothers and sisters, we need to be very, very careful. We need to be very, very careful. When it comes to our Christian life, we need to be aware of our enemy, and we need to be aware of our life. It's not easy to continue the Christian life. It's not easy. We do have many ups and downs. And we do have, we need to face the things, and which it will lead to sin. And we need to face the temptations. So here, my dear Igniters, my dear brothers and sisters, in this lesson, we are going to learn who our enemy is, and we will learn how our enemy will destroy us, and how will the temptation will lead us to the sin. So Please, my dear Igniters, my dear brothers and sisters, please share this Ignite radio programs to your friends, neighbors, relatives, and near and dears. కాబట్టి ప్రియమైన ఇగ్నైట్ రేడియో శ్రోతలారా, దేవుని బిడ్డలారా, ఈ యొక్క వాక్యమును వింటున్న మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామంలో వందనములు తెలియజేస్తున్నాను. తండ్రి అయిన దేవుని నుండి కుమారుడైన క్రీస్తు ద్వారా మనకి ఎల్లప్పుడూ కృపయ సమాధానము ఆయన కలుగు చేయనుగాక. కాబట్టి ప్రియమైన సంగమా, దేవుని బిడ్డలారా, మనము ఈ యొక్క క్రైస్తవ జీవితాన్ని కొనసాగించాలంటే మనము చాలా ఇబ్బందులు మనము పడుతుంటాం. ఎటువంటి ఇబ్బందులు అంటే ఇవి ఆత్మీయమైన ఇబ్బందులు, అలాగే శారీరకమైన ఇబ్బందులు కూడా ఉన్నాయి. కానీ మరి ముఖ్యంగా మనం గమనించుకున్నట్లయితే ఆత్మీయంగా మనము కనిపించని ఒక శత్రువుతో మనము యుద్ధం చేస్తున్నాం. ఈ యొక్క శత్రువు ఎలాంటి వాడు అంటే అతను వివిధ రూపంలో మన యొక్క ఆత్మీయ జీవితాన్ని దెబ్బతీయడానికి ఆయన ప్రయత్నిస్తుంటాడు. ఈ యొక్క శత్రువు ఎలాంటి వాడు అంటే ఈ యొక్క లోకాన్ని మనకి ఆశ చూపించి ఈ యొక్క టెంప్టేషన్స్ ద్వారా మన యొక్క ఆత్మీయ జీవితాన్ని కృంగదీసే విధంగా ఈయుడు, ఈ యొక్క సాతానుడు, లేకపోతే ఈ యొక్క శత్రువు అనేవాడు ఉన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైన సంగమ, ఈ యొక్క శత్రువు మనలను ఎలాగూ మన యొక్క ఆత్మీయ జీవితాన్ని కృంగదీస్తున్నాడో, ఈ యొక్క శత్రువు ఎలాగూ మనము ఆయన యొక్క నిత్య రాజ్యమునకు పోకుండా ఎలాగూ అడ్డుకుంటున్నాడో అనే విషయాలను మనము చూసుకుందాం. కాబట్టి మీరందరూ కూడా మెలకుగా కలిగి వాక్యమును, నేను చెప్పినవి అవి అలాగ ఉన్నవో లేవో అంటూ మీరు వాక్యాన్ని పరిశీలించి వాటిని చూడండి. సో మై డియర్ ఇగ్నైటర్స్, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వన్స్ అగైన్ గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్ టు అవర్ డియర్ బ్రదర్స్, సిస్టర్స్, ఎల్డర్స్, యూత్ అండ్ అవర్ బిలోడ్ కాంగ్రిగేషన్ మెంబర్స్. ఇట్ ఈస్ బ్లెస్సింగ్ ఫ్రమ్ గాడ్ దట్ వీ ఆర్ గ్యాదర్డ్ వన్స్ అగైన్ టు స్టడీ హిస్ హోలీ వర్డ్. May the Lord open our hearts, strengthen our faith, and help us to understand the spiritual battles we face every day. So, my dear Igniters, my dear brothers and sisters, today we are going to learn an important lesson titled, Know Your Enemy. Know Your Enemy. In every battle, victory begins with understanding the enemy. Right? Soldiers prepare themselves by studying the strategies of their opponent. In the same way, we must understand who our spiritual enemy is, how he works, and how God gives us victory through Jesus Christ. So, my dear readers, my dear brothers and sisters, many people think spiritual warfare is only about a dramatic situation. But you know, spiritual warfare happens every day. Like when temptation comes, when discouragement attacks, when faith becomes weak, when people stop reading the Bible, when pride enters into the heart, when suffering causes doubt in God. The Bible clearly teaches that we have a spiritual enemy called Satan or the devil. If you observe, my dear greatest, my dear brothers and sisters, Jesus never ignored the reality of Satan, and neither should we. Okay? The purpose of this lesson is to identify our enemy, to understand his methods, to learn how he attacks believers, and to know how to overcome him through Christ. Right? So let's hear out a small story. There was once a farmer who noticed that every night something was stealing his crops. something was still in his crops. He became frustrated. He worked hard every day, but his harvest kept disappearing. So one night he decided to stay awake and watch carefully. Finally, he discovered that wild animals are entering through a broken fence. So the problem could not be solved until the enemy was identified. In the same way, many Christians struggle spiritually because they do not recognize how Satan works. They do not recognize how Satan works. Satan can work through temptation. It works through discouragement. It works through pride. Pride in our heart. It works through the distractions. It works through the twisting the God's word. When we know the enemy, we can stand firm in God. We can stand firm in God. Kabati, ప్రియమైన సోదరి సోదరులారా, మరొకసారి చేరి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామములో వందనములు తెలియజేస్తున్నాం. ఈరోజు దేవుడు మనకిచ్చిన ఈ యొక్క గొప్ప సమయాన్ని మనమందరం కలిసి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుని విధానంలో కానివ్వండి. మనమందరము దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకోవటం కానివ్వండి. ఇది గొప్ప ఆశీర్వాదం. దేవుడు మన హృదయములను తెరిచి మన యొక్క విశ్వాసమును బలపరిచి ఆత్మీయ యుద్ధములో నిలబడటకు జ్ఞానమును దేవుడు మనకి ఇచ్చినగాక. కాబట్టి ప్రియమైన సంగమా, దేవుని బిడ్డలారా, ఈరోజు మనము నేర్చుకుపోయే పాఠం మీ శత్రువుని తెలుసుకోండి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే శత్రువులు అనే విషయానికి వచ్చినప్పుడు ఇక్కడ మనం ఆత్మీయ శత్రువుల గురించి మాట్లాడుతాం. కాబట్టి ఏదైనా యుద్ధములో విజయము పొందాలి అంటే ముందుగా శత్రువుని గుర్తించాలి. సైనికులు యుద్ధానికి ముందు శత్రువుల యొక్క బలహీనతలను, యుక్తులను దాడి చేసే మార్గములను తెలుసుకుంటారు. అలాగే క్రైస్తవులమైన మనము కూడా మనము ఆత్మీయ శత్రువు అయిన సాతానును, అతని పనులను, అతడు మన మీద ఎలా దాడి చేస్తాడో ముందుగా తెలుసుకోవాలి. సాతాను ఏ విధంగా దాడి చేయొచ్చు? లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్, దేవుని వాక్యంపై దాడి చేయొచ్చు, శోధనల ద్వారా దాడి చేయొచ్చు, గర్వముతో దాడి చేయొచ్చు, నిరుత్సాహంతో దాడి చేయొచ్చు, మనకు జీవితంలో కష్టములు పెట్టి వాటి ద్వారా దాడి చేయొచ్చు, విశ్వాసమును బలహీన పరిస్థితి ద్వారా కూడా దాడి చేయొచ్చు. కాబట్టి ప్రియమైన సంగమా, దేవుని బిడ్డలారా, ఈ పాఠంలో మనము మన శత్రువు ఎవరో తెలుసుకోవాలి, అతడు ఎలాగ పనిచేస్తాడో అనే విషయం తెలుసుకుందాం, అతడు విశ్వాసులపై ఎలా దాడి చేస్తాడో అనే విషయం తెలుసుకుందాం, యేసుక్రీస్తు ద్వారా మనము ఎలాగ జయించగలమనే విషయాన్ని కూడా మనము తెలుసుకుందాం. ఒక చిన్న ఉదాహరణ చెప్తానండి. ఒక రైతు ప్రతిరోజు తన పొలంలో పండించిన పంట కొంత కొంతగా మాయమవుతుందని గమనించాడు. అతడు ఎంత కష్టపడి పనిచేసినా పంట తగ్గిపోతూనే ఉంది. కాబట్టి అతను ఏం చేశాడంటే ఒకరోజు రాత్రి అతను మేల్కొని గమనించగా పాడైపోయిన కంచె గుండ అడవి జంతువులు కొన్ని వచ్చి పంటను తిని వెళ్తున్నాయని తెలుసుకున్నాడు. ఇక్కడ ఆ యొక్క రైతు శత్రువుని గుర్తించాడు. ఆ యొక్క ఎక్కడి నుంచి వస్తున్నాడు, ఎక్కడ ఆ యొక్క ఫెన్స్ లేకపోతే అక్కడ ఆ యొక్క కంచె ఎక్కడైతే పాడైపోయిందో దాటిని బాగు చేసుకున్నాడు. కాబట్టి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఒక రైతు శత్రువుని గుర్తించిన తర్వాత మాత్రమే సమస్యకు పరిష్కారం దొరికింది. అలాగే చాలామంది క్రైస్తవులు ఆత్మీయంగా ఓడిపోతున్నారు. ఎందుకంటే సాతాను ఎలాగో పనిచేస్తాడో వాళ్ళకి తెలియదు. సాతాను ఎలాగ పనిచేస్తాడో వాళ్ళకి తెలియదు. కాబట్టి ప్రియమైన సంఘమాధ్యమం పెట్టాలి, మనము మన యొక్క ఆత్మీయ జీవితాన్ని కాచుకోవాలి అంటే మన శత్రువుని మనం బాగుగా తెలుసుకోవాలి. మనం బాగుగా తెలుసుకోవాలి. కాబట్టి మనము దేవుని యొక్క వాక్యంలో బ్రతకాలి అన్న, దేవుని యొక్క వాక్యము మన హృదయంలో భద్రపరచాలి అన్న, మనము దేవునిలో ఆత్మీయంగాను అలాగే మన యొక్క విశ్వాసము అభివృద్ధి చేసుకోవాలి అన్న, మనము మన యొక్క శత్రువుని గమనించాలి. అది ఏ విధంగా మన యొక్క క్రైస్తవ జీవితాన్ని ఎదగకుండా అడ్డగిస్తుందో అనే విషయాన్ని మనము గమనించుకోవాలి. కాబట్టి ప్రియమైన సంఘమాధ్యం బిడ్డారా, దేవుడు మనలను ఆయన యొక్క రాజ్య నివాసులుగా చేయుటకై మనకు నిత్య రాజ్యము అనుగ్రహించుటకై ఆయన కుమారుని ద్వారా మనకు పాపములను తుడిచివేసి మనకు కావలసిన మనకు పడాల్సిన శిక్షను ఆయన భరించి ఆ యొక్క శిల్వ మరణంలో మరణించి మనలకు పాప ప్రక్షాళన జరిగి మనము దేవుని ఎదుట యోగ్యులముగా దేవుని ఎదుట ఆయన యొక్క కుమారులుగా కుమార్తెలుగా నిలబడటకు మనకి యోగ్యతను ఆయన అనుగ్రహించి ఉన్నాడు. సో బాడీ వర్సన్ సిస్టర్స్, కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, సహోదరి సహోదరులారా, కాబట్టి మనము ఆత్మీయంగా ఎదగాలి అంటే మన యొక్క శత్రువుని మనము తెలుసుకోవాలి. మన యొక్క శత్రువుని మనము తెలుసుకోవాలి. వాక్యపట్నం చదువుకుందాం. సో మై డియర్ ఇగ్నైటర్స్, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, లెట్స్ విత్ ద స్క్రిప్చర్ రీడింగ్ ఆఫ్ దిస్ వీక్. ఫస్ట్ పీటర్ చాప్టర్ 5 వర్స్ 8-11. ఫస్ట్ పీటర్ I'm reading from New King.

by Christ Jesus after you have suffered a while, perfect, establish, strengthen and settle you. To him be the glory and the dominion forever and ever. Amen. Here, my dear brothers, my dear brothers and sisters, in the 8th verse, we see the most powerful 5 words. Here, be sober. Be sober. So here, Peter has already urged his readers to be clear-minded. If you see 1 Peter chapter 1 verse 13 and 1 Peter chapter 4 verse 7. 1 Peter chapter 1 verse 13 and 1 Peter chapter 4 verse 7. So here Peter has already told the readers how should believers live. Believing in a real devil, a spiritual enemy with an agenda to bring harm to bring harm to Christians. So my dear readers, my dear brothers and sisters, we as Christians, Peter answered to that question because this verse, be sober minded, be alert. It matters that we are paying attention with a serious mind to what's going on in our lives and in the world around us. Peter writes that there is a danger beyond the physical persecution some of his readers were facing. This is a deep agenda, a far beyond that of the most powerful man who might inflict the persecution. The devil, not the men or women who might harm us, is the real enemy of the Christian believer. Our enemy, the devil, desires to devour us, to cause real and lasting harm. So my dear readers, Peter has made it clear that our place in eternity with our Father is secure. The devil cannot take that from us, but he does seek to damage our faith. He wants fear to shake our submission to the Father and lies to distort our understanding and God's goodness. Since he cannot touch the believer's souls, Satan seeks to leave us as weak and ineffective servants of our King. So my dear readers, my dear brothers and sisters, here my dear readers, my dear brothers and sisters, be sober. That means be spiritually alert. Think carefully. Do not become careless in your Christian life. And also said, be vigilant. So that means stay watchful in prayer. Stay watchful in faith, because spiritual attack can come at any time. And he says, your adversary, the devil. The devil is real. He is not imaginary. He is real. He opposes God and attacks God's people. So, my dear readers, my dear brothers and sisters, the devil is real. And what is doing? Like a roaring lion. So, my dear readers, my dear brothers and sisters, so roaring lion means a lion hunts the weak,
distracted and isolated. So Satan also attacks the believers when their prayer becomes weak. Satan can hurt or attack the believers when their Bible study stops and when their church fellowship is neglected and when their faith grows cold. So he will attack like a lion. Like a lion hunts the weak and distracted and isolated animals. So my dear readers, and one more thing, whom he may devour. So the devil wants to destroy faith. The devil wants to destroy peace. The devil wants to destroy families. The devil wants to destroy purity. The devil wants to destroy the spiritual growth. But my dear readers, my dear brothers and sisters, the good news is in verse 10 and 11. God strengthens and establishes people after suffering. People after suffering. So my dear readers, my dear brothers and sisters, so let's read the same in Telugu, and we're gonna see more points in this lesson. కాబట్టి ప్రియమైన ఇగ్నైట్ రేడియో శ్రోతలారా, దేవుని బిడ్డలారా, వాక్యపట్నం చదువుతున్నాం. మొదటి పేతురు రాసిన పత్రిక 5:8-11 చదువు. మొదటి పేతురు రాసిన పత్రిక 5:8-11 చదువు. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండు. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదురా అని వెదుకుచున్నాడు. లోకమందున్న మీ సోదరులు యందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వాణిని ఎదురించుడి. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మను పిలిచిన కృపా సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మను పూర్ణులుగా చేసి స్థిరపడి బలపరచును. యుగ యుగములకు ప్రభావములు ఆయనకు కలుగును కాక. ఆమేన్. కాబట్టి ప్రియమైన సంఘమా, దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పేతురు గారు ఈ యొక్క లేఖనము చదివి ప్రతి ఒక్కరికి ఒక విషయం సెలవిస్తున్నాడు. అదేమిటి అంటే, ఇక్కడ క్రైస్తవులమి అని చెప్పబడుతున్న మనము, అలాగే క్రీస్తు పిల్లలమి అని చెప్పబడుతున్న మనము, మనం ఒక విషయాన్ని నమ్మాలి. అదేమిటంటే, దేవుడు ఉన్నది అన్నది నిజం, అలాగే సాతానుడు ఉన్నది అనేది కూడా నిజమని మనం నమ్మాలి. ఎందుకంటే అతడు ఆ యొక్క సాతాను మన యొక్క ఆత్మీయ శత్రువుగా ఉన్నట్లుగా మనము గమనించుకోవచ్చు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క వచనంలో నిబ్బరమైన బుద్ధి కలిగి మెలకువగా ఉండు అనే విషయాన్ని మనం చూడవచ్చు. కాబట్టి ఈ విషయాన్ని పేతురు గారు మనకి ఈ యొక్క గ్రంథంలో మూడోసారి మనకు తెలియజేస్తున్నాడు. మనం చూసుకున్నట్లయితే మొదటి పేతురు రాసిన పత్రిక 1:13 చూసుకున్నట్లయితే అక్కడ కూడా, కాబట్టి మీరు బుద్ధి గలవారై ఉండాలి అన్నట్లు మనకి అక్కడ సెలవు చేస్తున్నాడు. అలాగే 4:7 కూడా మీరు బుద్ధి గలవారై మెలకువగా ఉండు అని అక్కడ మనకి తెలియజేస్తుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనకి పేతురు గారు చాలా ఈ విషయం మనకి 3 సార్లు తెలియజేస్తున్నాడంటే ఈ విషయం ఎంత సీరియస్ మనం గమనించుకోవాలి. కాబట్టి క్రైస్తవ జీవితాన్ని మనం కాపాడుకోవాలి అంటే మనము ఎంత మెలకువ కలిగి ఎంత బుద్ధి కలిగి ఉండాలి. కాబట్టి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క వశాలు మనం గమనించుకున్నట్లయితే ఈ యొక్క సాతాను గర్జించు సింహము వలె
ఎవరిని మ్రింగుదమా అని వెతుకుచున్నాడు. కాబట్టి ఈ యొక్క వచనం జాగ్రత్తగా గమనించినప్పుడు ఈ సాతానుడు మన యొక్క ఆత్మీయ జీవితంపై ఎంతగా ప్రభావితం చూపిస్తున్నాడో మనము గమనించుకోవాలి. ఎంత ప్రభావితం చూపిస్తున్నాడు, ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు. ఎందుకంటే మనము దేవుని కుమారులమే కుమార్తెలమై ఉన్నాము. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సాతానుడు ఎంత బలం కలిగిన వాడు అనే విషయాన్ని కూడా మనము గమనించుకోవాలి. ఇక్కడ మన ఆత్మీయ జీవితానికి భంగం కలిగిస్తూ అతడు మన యొక్క ఎవర్లాస్టింగ్ కింగ్డమ్కి, అలాగే మన యొక్క ఎవర్లాస్టింగ్ లైఫ్కి, నిత్య రాజ్యంకి, నిత్య జీవంకి ఆయన ఆ యొక్క సాతానుడు అనేవాడు మనకి ఇబ్బంది కలుగు చేస్తున్నాడు. కాబట్టి ప్రియమైన సంఘం ఆ దేవుని బిడ్డలారా, కాబట్టి మనం జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని పరిశీలించినట్లయితే ఇక్కడ మొదటి ఎనిమిదవ వచనంలో గమనించుకున్నట్లయితే మొదటి ఆ ఐదు మాటలు చాలా చాలా చాలా తెలివిగా మనకి పేతురు గారు మనకి ఇచ్చినారు. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. అంటే మనము ఆత్మీయంగా అప్రమత్తంగా ఉండాలి. మన యొక్క జీవితాన్ని నిర్లక్ష్యంగా జీవించకూడదు. మన యొక్క ప్రార్థనా జీవితం అనేది స్థిరంగా ఉండాలి. అలాగే రెండవ మాట మనం గమనించుకున్నట్లయితే మీ విరోధి అయినా అపవాది. కాబట్టి సాతానుడు అనేవాడు నిజమైన శత్రువు. అతడు దేవునికి మరియు దేవుని ప్రజలకు విరోధి అయి ఉన్నాడనే విషయాన్ని మనము గమనించుకోవాలి. అలాగే మూడవ మాట మనం చూసుకున్నట్లయితే గర్జించు సింహము వలె. కాబట్టి ప్రియమైన సంఘమ దేవుని బిడ్డలారా, సింహము బలహీనమైన జంతువులను వెంబడించినట్లే సాతాను కూడా ఆత్మీకంగా బలహీనమైన వారిని మెరుగుగా, ఆత్మీకంగా బలహీనమైన వాళ్ళ మీద కూడా తన యొక్క ప్రభావం చూపిస్తుంది. ఎవరు వీళ్ళంటే ప్రార్థనా జీవితం లేని వారు. వాక్యమును డైలీ వాక్యం చదవకుండా ఉండేవారికి, సంఘ సహవాసమును విడిచిపెట్టేవారికి, విశ్వాసములో బలహీనమైన వారి మీద ఈ యొక్క సింహము, ఈ యొక్క అపవాది గర్జించి సింహం వలె దాడి చేస్తాడు. కాబట్టి ప్రియమైన సంఘమా, దేవుని బిడ్డలారా, ఎవరిని మ్రింగుదునా అని వెతుకుచున్నాడు. అతని లక్ష్యం ఏంటంటే మన యొక్క విశ్వాసాన్ని నాశనం చేయడం, కుటుంబములను చెడగొట్టడం, పాపములు పడవేయటం, దేవుని నుండి దూరం చేయడం. కాబట్టి ప్రియమైన సంఘం ఆ దేవుని బిడ్డలారా, కానీ ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనకున్న మంచి వార్త ఏమిటంటే దేవుడు తన ప్రజలను బలపరుస్తాడు. కింద వచనం మనం చూసుకున్నప్పుడైతే అక్కడ క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వ కృపాంతకు దేవుడు కొంచెం కాలము మిమ్మల్ని శ్రమ పడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణిగా చేసి స్థిరపరిచి బలపరుచును. కాబట్టి ఇది మంచి వార్త అండి. మనం క్రైస్తవ జీవితంలో ఇది మనకి మంచి వార్త. కాబట్టి ప్రియమైన సంఘం ఆ దేవుని బిడ్డలారా, దేవునిలో మనము ముందుకు వెళ్దాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యాలను మనము ముందుకు వెళ్దాం. లెట్స్ హ్యావ్ ఎ స్మాల్ వర్డ్ ఆఫ్ ప్రేయర్. హెవెన్లీ ఫాదర్, వి థ్యాంక్ యూ ఫర్ గ్యాదరింగ్ అస్ టుడే ఇన్ యువర్ ప్రెజెన్స్. లార్డ్, ఓపెన్ అవర్ హార్ట్స్ అండ్ మైండ్స్ యాజ్ వెల్ యాజ్ వి స్టడీ యువర్ వర్డ్. హెల్ప్ అస్ అండర్స్టాండింగ్ ద స్పిరిచువల్ బ్యాటిల్స్ అరౌండ్ అస్ అండ్ గివ్ అస్ విజ్డమ్ టు స్టాండ్ స్ట్రాంగ్ అగెన్స్ట్ ది ఎనిమీ. ఫిల్ అస్ విత్ యువర్ హోలీ స్పిరిట్ and strengthen our faith through Jesus Christ. In Jesus' name.
విప్రే. ఏమే తెలుగులో ప్రార్థన చేసుకోండి. మమ్మల్ని అనుకులుగా ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రి, నిఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామకు వెలకలు వందనములు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. ఈరోజు మమ్మల్ని మీ సన్నిధిలో చేరి మీకు వాక్యం ధ్యానించుకునే భాగ్యం వాకించినందుకు మీకు వందనములు తండ్రి. ఈ యొక్క పాఠములను మేము నేర్చుకున్నప్పుడు మా హృదయములను తెరిచి అలాగే శత్రువు యొక్క యుక్తులను గ్రహించుటకు కావలసిన జ్ఞానము మాకు ప్రసాదించండి. యేసుక్రీస్తు ద్వారా మమ్మల్ని బలపరిచి స్థిరపరిచినందుకు వందనములు తెలియజేస్తూ మా ప్రభు మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమునకు పెట్టుకుంటున్నాము అంటే ఆమేన్. సో మారీ గెట్ అస్ మారీ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. So here, as we have discussed, how the purpose of this lesson is to identify our enemy, to understand his methods, to learn how he attacks believers, to know how to overcome him through Christ. So first thing, as we are going to learn, the devil attacks the word of God. The devil attacks the word of God. If we observe the teachings of Jesus, Matthew chapter 13, verse 18 and 19. Matthew chapter 13, verse 18 and 19. We all know this parable. So Jesus clearly explained in this parable. Therefore, he had the parable of the sower. When anyone hears the word of God, word of kingdom, and does not understand it, the wicked one comes and snatches away what was sown in the heart. This is who received seed by the wayside. This is who received seed by the wayside. So here, my dear readers, my dear brothers and sisters, Jesus is beginning to explain the meaning of the sower parable, verse 3 to 9. In the New Testament, a parable often takes the form of very short story meant to illustrate profound theological truths. Not every single detail is meant to carry out an important message. Rather, it's the overall message that meant to be grasped. Jesus' parables especially described truths about the kingdom of heaven. The parable described a sower planting grain in his field. Farmers would scatter seeds across every part of a prepared field as they worked. So, disturbing some of the seed right on the top of the border to ensure every inch was covered. In those cases, some seeds would fall along the hard-packed path. When that happened, Jesus thought the seeds would sit and wait for the balls to come and devour them. So, my dear readers, my dear brothers and sisters, so Jesus explained this parable of the sower. Here, we all know the seed represents the word of God. So when people hear the word and do not understand it, Satan comes immediately and snatches it away. So my dear readers, my dear brothers and sisters, how does Satan attack the word today? How does Satan attack word today? By creating doubt, by distracting people, by making people spiritually lazy, by convincing the people and the Bible is too hard to understand. But you know what? The Bible teaches clearly that God's word can be understood. God's words can be understood. If you read Ephesians chapter 3 verse 4, Ephesians chapter 3 verse 4, Paul said people could read and understand. So this words explains that it is, if we read it, it will definitely, we can understand it.
So what we need to understand, and if someone says the words of God cannot be understood, words of the Bible cannot be understood, and it's too hard to understand. So what did the New Testament early Christians did? Acts chapter 17 verse 11. The parents searched the scriptures daily. So we need to search the scriptures. So my dear readers, my dear brothers and sisters, let's say one example. When Satan tempted Jesus in the wilderness, Jesus answered every temptation with the scripture, saying, "It is written." It is written. The word of God is our spiritual weapon. So, as a Christian brothers and as a Christian sisters, what we need to do in our life? You know what? Read the Bible daily. Attend the Bible studies. Teach children about the God's word. Do not allow distractions to steal spiritual growth. So my dear brothers, my dear brothers and sisters, so the devil attacks the word of God. And you know what? Second thing, the devil attacks the soul through temptation. So as a first let's read the same in Telugu. కాబట్టి ప్రేమైన ఎగ్జిటేడ్ శ్రోతలారా, దేవుని బిడ్డలారా, మనము గమనించుకున్నట్లయితే మొదటగా సాతానుడు అనేవాడు దేవుని యొక్క వాక్యంపై దాడి చేస్తాడు. దేవుని యొక్క వాక్యాన్ని వాడు భిన్నమైన సువార్త మనల్ని తిప్పేస్తాడు. ఇప్పుడు చూసుకున్నట్లయితే మత్తయి సువార్త 13:18-19 వచనం మనం గమనించుకున్నట్లయితే ఇక్కడ గ్రంథకర్త మనకి ఏమని సెలవిస్తున్నాడు, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ప్రభువైన యేసు క్రీస్తు వారు ఇక్కడ ఒక ఉపమానం ద్వారా మనకి ఒక గొప్ప విషయాన్ని మనకి సూచిస్తున్నాడు. 13:18-19 విత్తువాన్ని గుర్చిన ఉపమానము భావం వినుడి, ఎవడైనా రాజ్యం గూర్చి నా వాక్యము విని గ్రహింపక ఉండగా దుష్టుడు వచ్చి వాని హృదయంలో విత్తబడిన దాన్ని ఎత్తుకుని పోవును, త్రోవ ప్రక్కన విత్తబడిన వాడు వీడే. కాబట్టి ప్రియమైన సంగమా, దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ యొక్క ఉపమానంలో మనకి చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. ఈ యొక్క విత్తనము అనగా దేవుని యొక్క వాక్యంగా పరిగణించబడుతుంది. ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యమును వాళ్ళు వింటారో, కానీ ఆ యొక్క వాక్యాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేకపోతారో, దుష్టుడు వచ్చి ఏం చేస్తాడంట, వారి హృదయంలో విత్తబడిన దానిని ఎత్తుకొని పోవును. కాబట్టి ప్రేమైన సంఘం దేవుని బిడ్డలారా, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. వినిన వాక్యాన్ని మన హృదయంలో భద్రపరుచుకోవాలి, అర్థం చేసుకోవాలి. ఒకవేళ అర్థము కాకపోతే మన యొక్క సహోదరుల్ని కానీ సహోదరుని కానీ అడగాలి. ఎందుకనగా సాతానుడు ఎలాగ అటాక్ చేస్తున్నాడంటే, ఈ రోజుల్లో మనం చూసుకున్నట్లయితే మొదటగా మనలో ఒక సందేహాన్ని క్రియేట్ చేస్తున్నాడు. ఇది దేవుని యొక్క వాక్యం ఇది నిజమా అబద్ధమా? చాలామంది చాలాగా సత్యాన్ని చెప్పకుండా భిన్నమైన సువార్తను వాళ్ళు చెప్పి చాలామంది క్రైస్తవుల యొక్క జీవితాల్లో వాళ్ళ యొక్క హృదయాల్లో ఈ యొక్క అనుమానం లేదంటే సందేహాన్ని రేపుతాడు దేవుని యొక్క వాక్యం మీద. అలాగే రెండో విషయానికి వచ్చేసరికి మనల్ని డిస్ట్రాక్ట్ చేస్తాడు. దేవుని యొక్క వాక్యం నుంచి మన యొక్క జీవితాన్ని మళ్లించడానికి ఆయన ఈ యొక్క దుష్టుడు అనేది ప్రయత్నం చేస్తుంటాడు.
కాబట్టి చాలామంది మనం చూసుకున్నట్లయితే ఆదివారం రోజునే ఏ యొక్క పనులు రావటం కానివ్వండి, చాలామంది ఆదివారం రోజు పెళ్ళిళ్ళు పెట్టుకోవటం కానివ్వండి, మన క్రైస్తవులే ఆదివారం రోజు ఫంక్షన్లు పెట్టుకోవటం కానివ్వండి, అలాగే ఆదివారం రోజు ఏదైనా ఇంపార్టెంట్ కార్యక్రమం పెట్టుకోవటం కానివ్వండి చెబుతారు. కాబట్టి మనలను దేవుని వైపు నుంచి త్రిప్పడానికి సాతానుడు చాలా ప్రయత్నిస్తుంటాడు. అలాగే మూడో విషయం వచ్చేసరికి ఆత్మీకంగా మనలను చిన్నబుచ్చుతాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనలను ఎంతగానో ప్రేమించున్నాడు. అలాగే నాలుగో విషయం ఏంటంటే వాక్య నుండి మనలను దూరం చేస్తాడు. ఈ యొక్క శత్రువు అనేవాడు వాక్య నుండి మనల్ని దూరం చేస్తాడు. దూరం చేయటం మాత్రమే కాకుండా ఏమని చెప్తారంటే, వాక్యము అర్థము కాదు, ఎంత చదివిన ఈ యొక్క వాక్యం అర్థము కాదు అనే భావనను మనకు హృదయంలో పుట్టించి వాక్యాన్ని చదవనీయకుండానే చేస్తాడు. కానీ ఈ పరిశుద్ధ గ్రంథం స్పష్టంగా తెలియజేస్తుంది ఏంటంటే, దేవుని యొక్క వాక్యాన్ని మనము అర్థము చేసుకోగలము. కాబట్టి మనం చూసుకున్నట్లయితే ఎఫెసీ 3:4 చూసుకున్నట్లయితే ఏమని సెలవిస్తుందంటే, మీరు దానిని చదివిన ఎడల దాన్ని బట్టి ఆ క్రీస్తు మర్మమును గురించిన నాకు కలిగిన జ్ఞానము గ్రహించుకొనగలరు. సో గ్రహించుకొనగలరు. వాక్యాన్ని చదివితే చాలండి, మీరు డైలీ చదవండి, వాక్యాన్ని గ్రహించుకోగలరు. అలాగే అపొస్తలుల కార్యం 17:11 మనం చూసినట్టు అక్కడ బెరియా ప్రజలు ఏం చేస్తున్నారు, వీరు దశలోనికా ఉన్న వారి కంటే గనులే ఉండేది కనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలను సీలయ్యను చెప్పిన సంగతులు అలాగన ఉన్నవో లేవో అని ప్రతిదినము లేఖనములను పరిశోధించుచు వచ్చిరి. కాబట్టి ఎప్పుడైతే మనం లేఖనములను పరిశోధించుచు వస్తామో అప్పుడు దేవుని యొక్క వాక్యములను, దేవుని యొక్క మాటలను మనము అర్థం చేసుకునే వారంగా మనము ఉన్నాము. కాబట్టి ప్రియమైన సంఘం దేవుని బిడ్డలారా, మన నూతన బంధంలో చూసుకున్నట్లయితే ప్రభుని యేసుక్రీస్తు వారు అరణ్యంలో ఉండబడినప్పుడు సాతాను ప్రభుని యేసుక్రీస్తు వారిని కూడా శోధించింది. కానీ యేసు ప్రభుని యేసుక్రీస్తు వారు శోధించే ప్రతిసారి లేఖనం ద్వారే సాతానికి సెలవిచ్చాడు, వాయబడి ఉన్నది అనే వాక్యంతోనే సమాధానం ఇచ్చాడు. కాబట్టి మనము రొట్టెతో మాత్రమే కాదు కానివ్వండి, తేదీ నోటి నుండి వచ్చి ప్రతి ఒక్క మాట ద్వారా కూడా మనము జీవించవచ్చు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతిరోజు మనము బైబిల్ని చదవండి, కుటుంబం ప్రార్థన చేసుకోండి, పిల్లలకు దేవుని యొక్క వాక్యం నేర్పించండి, సంఘ సహవాసంలో నిలిచి ఉండండి. అప్పుడు దేవుడు సాతానుడు మన శత్రువు వాక్యాన్ని మనకు హృదయం నుంచి దొంగిలించడు. ఆ యొక్క వాక్యము రోడ్డు పక్కన పడిన విత్తనం వలె కాకుండా, త్రోవ పక్కన పడిన విత్తనం వలె కాకుండా, మన యొక్క వాక్యము మంచి నిలబడ్డ వాక్యంగా ఉండి ఆ యొక్క వాక్యము మన హృదయంలో భద్రపరచకూడదు. అండ్ సెకండ్ థింగ్, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ద డెవిల్ అటాక్స్ ద సోల్ త్రూ టెంప్టేషన్. So, he can attack in three ways. First, by using the lust of flesh, by using the lust of eyes, and by using the pride of life. These three, you know, he can implement it in our life, and he can create temptations. He can attack the soul through temptation. So, that's why, if you see, first thing, lust of flesh. Matthew chapter 5, verse 27 and 28. So here Jesus warned about
sinful lust beginning in the heart. Sinful lust beginning in the heart. Sin often begins with small compromises. So here Jesus warned. So according to the Old Testament, he brings the same commandments, same commandment which is in Exodus regarding the adultery. So if you just have the lust look on a woman, you don't need to do adultery physically. If you got that in your mind, you are sinned. You are sinned. So that's why sin often begins with small compromises. So if you see in the Old Testament, one of the lust of flesh example, we can see David and Bathsheba. 2 Samuel chapter 11 verse 2. 2 Samuel chapter 11 verse 2. David's fall began with one careless look. One careless look. One moment of temptation led to adultery. One moment of temptation led to deception. And one moment of temptation led to murder. So here, my dear readers, my dear brothers and sisters. So important lesson we can learn here is, temptation itself is not sin, but giving into temptation lead to definitely to sin. So my dear readers, my dear brothers and sisters, many lives today are destroyed because people allow temptation through phones. People allow temptation through internet. People allow the temptation through movies. People allow temptation through bad friendships. People allow temptation through secret sins. So what, you know, the devil uses these things to weaken the spiritual life. So my dear brothers and my dear sisters, guard your eyes. Guard your thoughts. Stay accountable. Pray when temptation comes so that you can overcome the lust of flesh. And second thing, lust of eyes. So the devil can attack through the temptation by using the lust of eyes. Proverbs chapter 27 verse 20. The eyes of men are never satisfied. So the word constantly tells people, buy more, want more, compare more. You know what the King Solomon is saying in Ecclesiastes chapter 2 verse 1 to 11. Ecclesiastes chapter 2 verse 1 to 11. Solomon had wealth. Solomon had pleasure. Solomon had wisdom. Solomon had power. You know what? But still felt empty without God. So my dear readers, my dear brothers and sisters, true satisfaction is not found in money or position. Money or positions, but in Christ. So that's why we need to teach believers contentment. We need to teach believers gratitude. We need to teach believers simplicity. You know, if you don't teach the believer simplicity, the pride of life can easily enter into our life, so that it can destroy our spiritual life. So Satan can easily overtake our spiritual life by using the pride of life. Pride caused Satan himself to fall. Right? Pride caused Satan himself to fall. So if you see in the Old Testament, Eve. Satan tempted Eve by saying she could become like God. So pride says, I know better than God. Pride says, I don't need correction. Pride says, I am always right. So if you read 1 Corinthians chapter 8, so knowledge without love becomes pride. Without love becomes pride. So my dear readers, my dear brothers and sisters,
if you want to overcome the lust of flesh, the lust of eye, and this lust of pride, life of pride, you know what you need to do? Stay humble. Accept correction. Serve others. Give glory to God. Remember, my dear greatest, my dear brothers and sisters, God resists the proud, but give grace to the humble. God resists the proud, but gives grace to the humble. And finally, I would like to say one thing, we will try to close this session. And let's explain this in same in Telugu. కాబట్టి ప్రియమైన ఎగ్రెట్ రేడియో శ్రోతలారా, దేవుని బిడ్డలారా, మన యొక్క శత్రువు మన యొక్క ఆత్మీయ జీవితాన్ని ఈ యొక్క టెంప్టేషన్ ద్వారా కూడా మనలను బలహీనపరుస్తుంటాడు. శోధన ద్వారా ఆత్మపై, మన యొక్క ఆత్మీయ జీవితంపై దాడి చేస్తాడు. మొదటిగా మనం చూసుకున్నట్లయితే ఎలాగో మూడు విధాలుగా సాతానుడు దాడి చేస్తాడు. మొదటిది శరీర ఆశ, రెండవది నేత్రాశ, మూడవది జీవపు డంబం. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం, ఈ మూడు అనేది చాలా చాలా పవర్ఫుల్ టూల్స్ సాతానికి. మనకు ఆత్మీయమైన జీవితాన్ని బ్రేక్ చేయాలి అంటే హీ విల్ డెఫినెట్లీ యూస్ ఇది, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. లస్ట్ ఆఫ్ ఫ్లెష్, లస్ట్ ఆఫ్ ఐ, అండ్ ప్రైడ్ ఆఫ్ లైఫ్. మత్తయి సువార్త 5:27-28 చూసుకున్నట్లయితే ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇక్కడ ఒక శరీరాశ గురించి సెలవేయడం జరుగుతుంది. మత్తయి సువార్త 5:27-28. వ్యభిచారం చేయవద్దని చెప్పబడిన మాట మీరు వినియున్నారు కదా, నేను మీతో చెప్పుతున్నది ఏమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచి ప్రతి వాడు అప్పుడే తన హృదయంలో ఆమెతో వ్యభిచారం చేసిన వాడు అవును. కాబట్టి ఇక్కడ శరీరాశ మనం చూసుకున్నట్లయితే పాత నిబంధన కాలంలో మనము శారీరకంగా వ్యభిచారం చేస్తే పాపం కింద పరిగణించబడుతుంది. కానీ నూతన నిబంధన చట్టం కింద ఉన్న మనము ఒక స్త్రీని మోహపు చూపుతో చూసిన, ఒక స్త్రీ పురుషుణ్ణి మోహపు చూపుతూ చూసిన ఆమె తన హృదయంలో పాపం చేసిన దానిగా మనము, పాపం చేసిన వాళ్ళగా మనము చూడవచ్చు. కాబట్టి ప్రియమైన సంగమాదేవుని బిడ్డలారా, ఒక మోహపు చూపు మనము చూసుకున్నట్లయితే ఒక మోహపు చూపుతో పాపం ఎలాగ మొదలవుతుందో అనే విషయం మనము చూసుకోవచ్చు. చిన్న ఉదాహరణ మనం చూసుకుందాము. సమూయేలుకు రాసిన 2వ గ్రంథము 11:2. ఒకనొక దినమున ప్రొద్దుగూకిన వేళ దావీదు పడక మీద నుండి లేచి రాజనగరి మిద్దె మీద నడుచుచు పైనుండి చూడగా స్నానము చేయు ఒక స్త్రీ కనబడెను. కాబట్టి మోహపు చూపు. సో ఎప్పుడైతే ఆ యొక్క బెత్షెబాను ఇక్కడ మనం చూసుకున్నట్లయితే బెత్షెబాను దావీదు మోహపు చూపు చూశాడు. ఆ యొక్క మోహపు చూపుతో చూడటం వల్ల తర్వాత ఏం జరిగింది, తను ఆ తర్వాత వ్యభిచారం జరిగింది, విచారణ పాపం జరిగింది, మోసం అనే పాపం జరిగింది, తర్వాత హత్య అనే పాపం కూడా అక్కడ జరిగాయి. కాబట్టి ప్రియమైన సంగమాదేవుని బిడ్డలారా, మోహపు చూపు చాలా చాలా డేంజరస్, చాలా డేంజరస్. ఈరోజుల్లో సాతాను మొబైల్ ఫోన్స్తో కానివ్వండి, ఇంటర్నెట్తో కానివ్వండి, చెడు స్నేహాలతో కానివ్వండి, మూవీస్ ద్వారా కానివ్వండి, బ్యాడ్ ఫ్రెండ్షిప్ ద్వారా కానివ్వండి, సో ఇలాగా సాతాను మంది ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. సో నవడేస్ యూనో ఫోన్ చేతిలో మనకు అందుబాటులో ఉంది, నెట్ అందుబాటులో ఉంది. సో ఎవ్రీథింగ్
అందుబాటులో ఉన్నాయి. కాబట్టి దాన్ని, ఈ యొక్క టెక్నాలజీని మనము ఆత్మీయంగా ఎదగటానికి మనము ఉపయోగించాలి, అలాగే శారీరకంగా మనం టెక్నాలజీ వైస్ ఎదగటానికి, అలాగే మనము జ్ఞానాన్ని ఈ యొక్క సమ్టైమ్స్ మనకి ఈ యొక్క లోక జ్ఞానం కూడా అవసరమవుతుంటుంది. సో ఆ యొక్క జ్ఞానాన్ని సంపాదించడానికి మనము యూజ్ చేయాలి. కానివ్వండి, ఒకవేళ మనము ఈ యొక్క చెడు వాటి కోసం మనము ప్రయత్నించినట్లయితే దేవుడు మనలను ఆయన ఎంత సారీ సాతాను మనలను ఆయనలోకి దేవుడి యొక్క రాజ్యంలోనికి వెళ్ళనేకుండా ఈ యొక్క టెంప్టేషన్ నిషోధన ద్వారా మన కలిగి నుంచి దేవుడి నుంచి మనము దూరం చేస్తాడు. అందుకే మనము మనం ఏం చేసుకోవాలంటే మొదటిగా మనలను ఆ యొక్క శారీరక ఆశను చంపేసుకోవాలి. మన యొక్క ఆలోచనలు పరిశుద్ధంగా ఉండాలి. ఎప్పుడైనా చెడు ఆలోచన కానీ చెడు తలంపు కానీ మనకు దీపంలో వచ్చింది అంటే వెంటనే మనము ప్రార్థన చేసుకోవాలి, చెడు సంగతుల నుండి దూరంగా ఉండాలి. అలాగే రెండోది నేత్రాసన. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సామెతలు 27:20 చూస్తున్నట్లయితే మనుషుల కన్నులు ఎప్పుడు తృప్తి చెందవు అనే విషయం మనకి తెలియజేస్తుంది. మనుషుల కన్నులు ఎప్పుడు తృప్తి చెందవు, ఇంకా కావాలి ఇంకా కావాలి ఇంకా కావాలని మనకి తెలియజేస్తుంది. మన యొక్క ఈ యొక్క ఆశ అనేది ఇంకా కావాలని చెప్పి మనకు తెలియజేస్తుంది. అందుకే అంట ప్రసంగి 2:11 వచ్చిన చూసినట్లయితే సొలొమోను మహారాజు ఆయనకి సంపద, ఎంత సంపద ఉంది, చాలా సంపద ఉంది, అమితమైన సంపద, అమితమైన జ్ఞానం, సుఖములన్నీ ఉన్నా అన్నీ ఉన్నప్పటికీ కూడా దేవుడు లేకుండా నిజమైన సంతృప్తి లేదు అని అక్కడ మనకి సెలవిస్తున్నాడు. కాబట్టి మన యొక్క జీవితంలో దేవుడు కనుక లేకపోయినట్లయితే మనకు జీవితానికి పరమార్థం అనేది ఉండదు, మనకు జీవితానికి సంతృప్తి అనేది దొరకదు. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, సంపదలో కాదు క్రీస్తులో సంతోషం ఉంది, తృప్తిగా జీవించండి, దేవునికి కృతజ్ఞతలు చెప్పండి. అలాగే జీవపు డంబం మనం చూసుకున్నట్లయితే జీవపు డంబం మనం చూసుకున్నట్లయితే పాత నిబంధన కాలంలో ప్రాత నిబంధనలో మనం చూసుకున్నట్లయితే హవ్వ ఎలాగ అయితే సాతాను నీవు ఆ పండు తింటే దేవునిలాగా అవుతావు అని చెప్పినప్పుడు వెంటనే ఆ యొక్క పండుని తిని ఆ యొక్క జీవపు డంబం కోసం దేవునిలాగా అయిపోతాను కదా అనే ఒక జీవపు డంబం కోసం ఎలాగైతే హవ్వ ఆ యొక్క పాపం చేసిందో, జీవపు డంబం ఉంటే మనలో ఇప్పుడు ఇప్పుడైనా సరే మనము ఆ యొక్క సాతానికి లొంగిపోయే ప్రయత్నంలో మనము ఉన్నాము. కాబట్టి గర్వము మనిషిని దేవుని నుండి దూరం చేస్తుంది, జీవపు డంబము అనేది దేవుని నుండి మనిషిని దేవుని నుండి దూరం చేస్తుంది. అందుకే 1 కొరింథీయుల రాసిన పత్రిక 8:18 గమనించుకున్నట్లయితే ప్రేమ లేని జ్ఞానము గర్వమునకు కలిగిస్తుంది అనే విషయాన్ని మనము తెలియజేస్తుంది. కాబట్టి మనము మన యొక్క జీవితంలో వినయంగా ఉండాలి, మనము మన యొక్క జీవితంలో ఇతరులను గౌరవించాలి, మనము మన యొక్క జీవితంలో దేవునికి మొదటిగా మనము మహిమను చెల్లించాలి. అప్పుడే మనము ఈ యొక్క టెంప్టేషన్, ఈ యొక్క శోధన నుండి మనము సాతాను మీద జయం పొందవచ్చు. సో ఫైనల్లీ ఐ వుడ్ లైక్ టు సే మై డియర్ నేటర్స్, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, సో ద డెవిల్ అటాక్ త్రూ ట్రిబులేషన్. Sometimes believers think suffering means God has abandoned them. But Bible teaches that faithful people also suffer. If you see in the Old Testament, the example Job. Job lost position. Job lost children. Job lost his health. Even his wife said, curse God and die. His friends falsely accused him. Yet Job remained faithful. Suffering does not always means punishment. Sometimes God allows trials to strengthen faith, to teach endurance, and to glorify His name. And if you, in the New Testament, if you see the suffering of Paul, 2 Corinthians 11:22-23. Paul experienced beatings. Paul experienced prison. Paul experienced shipwrecks. Paul experienced hunger. Paul experienced persecution.
Yet he continued serving Christ faithfully. Faithfully. And one more example, you can see the blind man. John chapter 9 verse 1 to 5, the blind man. The disciple assumed the blind man suffered because of sin. So Jesus explained that his condition would reveal the work of God. So when the disciple asked, does he himself has done any sin or his parents done any sin? But, you know, Jesus explains this. Neither him himself nor his parents done any sin. So Jesus explained that his condition would reveal the work of God. So my dear readers, my dear brothers and sisters, when trials come, when tribulation comes, when temptation comes, do not lose faith. When trial comes or tribulation comes, do not blame God. When trial comes, continue praying. When trial comes, continue worship. God is still working even during suffering. My dear readers, my dear brothers and sisters, finally, how to overcome the enemy? First thing, James chapter 4 verse 7. It says, resist the devil. And second thing, 1 John chapter 4 verse 4. It says, victory comes through Christ alone. So stay close to Jesus. And third thing, pray continuously. Prayer gives spiritual strength. Fourth thing, wear the armor of God. Truth, righteousness, faith, salvation, and God's word protect believers. And fifth, remain in fellowship. Christians become weak when they are isolated from the church. So my dear readers, my dear brothers and sisters, so every brother and every brother should read the Bible daily, pray every day, attend worship faithfully, avoid sinful influences, encourage one another, stay humble before God, trust God's suffering before, during, trust God during suffering. So కాబట్టి ప్రియమైన ఇగ్నైట్ రేడియో శ్రోత దేవుని బిడ్డారా, మూడవ విషయం ఎలాగా ఈ యొక్క సాతాను మనలను శ్రమల ద్వారా దాడి చేస్తుంది అంటే, చాలామంది కష్టాలు వచ్చినప్పుడు దేవుడు నన్ను విడిచి వెళ్ళిపోయాడు అనుకుంటారు. కానీ పరిశుద్ధ గ్రంథం ఏమని సెలవిస్తుందంటే, దేవుని విశ్వాసులకు కూడా ఈ యొక్క శ్రమలు అనేవి వస్తాయి. ఉదాహరణ యోగుని చూసుకుందాం. యోగు తన ఆశను కోల్పోయాడు, పిల్లల్ని కోల్పోయాడు, ఆరోగ్యాన్ని కూడా కోల్పోయాడు. అతని భార్య కూడా దేవుని దూషించి చచ్చిపో అని చెప్పింది. అతని స్నేహితులు అతన్ని తప్పుగా నిందించారు. కానీ యోగు విశ్వాసంలో నిలిచాడు. నేను నేర్చుకోవాల్సింది ఏంటంటే, కష్టం వచ్చినంత మాత్రాన పాప ఫలితం అని కాదు. దేవుడు కొన్నిసార్లు విశ్వాసాన్ని బలపరచటకి, సహనంలో నేర్పించుటకు, తన మహిమను ఇక మనయడలా చూపించటకు అనుమతిస్తాడు. ఇక కష్టాలని అనుమతిస్తాడు మన యొక్క జీవితంలో. అటువంటి సమయంలో మనము స్ట్రాంగ్గా ఉండాలి. అలాగే నూతన మందంలో చూసినట్లయితే, పౌలు అనుభవించిన శ్రమలు, 2 కొరింథీయులు రాసిన పత్రిక 11:22-23 చూసుకున్నట్లయితే, 2 కొరింథీయులు రాసిన పత్రిక 11:22-33, పౌలు కొరడ దెబ్బలు అనుభవించాడు, పౌలు చెరసాలను అనుభవించాడు, పౌలు ఆకలి అనుభవించాడు, హింసలు అనుభవించాడు, ప్రమాదాలు అనుభవించాడు, అయినా ఆయన క్రీస్తును విశ్వాసముతో సేవించాడు, విశ్వాసముతో దేవుణ్ణి ప్రభువైన యేసుక్రీస్తుని సేవించాడు. కాబట్టి ప్రియమైన సంఘం, మా దేవుని బిడ్డలారా, కష్టములు వచ్చాయి అంటే దేవుడు మనలను విడిచిపెట్టినట్టు కాదు. అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్లయితే, ఈ యొక్క పుట్టుగుడ్డు వాడిని మనం చూసుకుందాం. యోహాన్ సువార్త 9:1-5 చూసినప్పుడు, శిష్యులు అతని యొక్క అంధత్వమును పాపం వల్ల వచ్చిందని అనుకున్నారు. అందుకే అడుగుతారు, గమనించినట్లయితే చదివినప్పుడు, ఆ యొక్క శిష్యులు ప్రభువైన యేసుక్రీస్తుని అడుగుతారు, ఇతనికి ఈ యొక్క అంధత్వము ఇతను చేసిన పాపం వల్ల వచ్చిందా, అది లేకపోతే ఇతర తల్లిదండ్రులు చేసిన పాపం వల్ల వచ్చిందా అంటే, అప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు చాలా చక్కగా సెలవిస్తాడు, ఇతని వలను లేకపోతే ఇతని తల్లిదండ్రులు చేసిన పాపం వల్ల ఇతనికి ఈ యొక్క గుడ్డితనం రాలేదు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు దేవుని కార్యములను వెల్లడించబడుటకి అని చెప్తాడు. కాబట్టి ప్రియమైన సంఘ దేవుని బిడ్డలారా, కాబట్టి కష్టం వచ్చినప్పుడు విశ్వాసంలో కోల్పోవద్దు, శ్రమలు వచ్చినప్పుడు ప్రార్థన ఆపవద్దు,
మనం ఎల్లప్పుడూ దేవునిపై నమ్మకం ఉంచాలి. కాబట్టి మనము ఈ యొక్క శత్రువుని ఎలాగో జయించాలి, శత్రువుని ఎలాగ జయించాలి. మొదటగా యాకోబు పత్రిక 4:7 ప్రకారం అపవాదిని మనము ఎదురించాలి. మొదటిగా మనం శత్రువుని జయించాలంటే ముందుగా మనము అపవాదిని ఎదురించాలి, అప్పుడే అతని మీద నుంచి పారిపోతాం. రెండవ విషయం, మొదటి యోహాను 4:4 మనం ప్రభువైన యేసుక్రీస్తుకు సమీపంగా ఉండాలి. దేవుని యొక్క వాక్యమునకు లోకం ఉన్న వాటికంటే నీలో ఉన్న వాడు గొప్పవాడు. కాబట్టి మనము దేవునికి సమీపంగా ఉండాలి. అలాగే నిరంతరము మనము ప్రార్థనా జీవితంలో మనము ఎదగాలి. ప్రార్థన ఆత్మీయ బలము ఇస్తుంది. దేవుణ్ణి సంపూర్ణంగా మనం ధరించుకోవాలి. సత్యము, నీతి, విశ్వాసము, రక్షణ, దేవుని వాక్యము, వీటిని మనము ధరించుకోవాలి. సంఘ సహవాసంలో నిలిచి ఉండాలి. ఒంటరిగా ఉన్న క్రైస్తవుడు బలహీనపడతాడు. సో మై డియర్ బ్రదర్స్, మై డియర్ సిస్టర్స్, ఫైనల్లీ టుడే వీ హ్యావ్ లర్న్ సాతన్ అటాక్స్ ది వర్డ్ ఆఫ్ గాడ్, సాతన్ అటాక్స్ త్రూ టెంప్టేషన్, సాతన్ అటాక్స్ త్రూ ట్రిబులేషన్. గాడ్ గివ్స్ బిలీవర్స్ విక్టరీ త్రూ జీసస్ క్రైస్ట్. రిమెంబర్ ద డెవిల్ ఈజ్ పవర్ఫుల్ బట్ హీఈస్ లిమిటెడ్. సో గాడ్ ఆల్వేస్ ప్రొవైడ్ ఎ వే ఆఫ్ ఎస్కేప్. We do not fight alone. Jesus Christ has already won the victory. 1 Corinthians chapter 10, verse 13. No temptation has overtaken you except such as is common to man, but God is faithful, who will not allow you to be tempted beyond what you are able, but with the temptation will also make you the way of escape that you may be able to bear it. So he will provide the temptations, or he will provide the problems that which we can bear. So we do not fight alone. God is always with us. So thank you so much, my dear leaders, my dear sisters, for your hearts and comments, and thank you so much for listening to the word of God, and hopefully next week I will come with a new lesson. Let's have a small word of prayer and close the session. Loving Heavenly Father, thank you for teaching us through your holy word today. Help us recognize the attacks of the enemy and stand faith strong in faith. Protect our minds, hearts, families and churches from the temptation and spiritual weakness. Lord, strengthen those who are suffering and encourage those who are discouraged. Fill us with courage, wisdom and power of the Holy Spirit. Let us remain faithful until the end of walk daily in the victory found through Jesus Christ. In mighty name of Jesus we pray, amen. So thank you, my dear creators, and amen and vandanamulu. Until see you next week.